ృఢవచక్షిజే మహామహేంద్రుజనీరయామి నమస్కారే నమోగ్రహేమేక్షేకం భద్రస్ నామ శివేంద్రుత్రేక్షిజైరంగైలాస్తాయ్యాధృంగిష్టం హరగంధిగంధయేష్మభ్వన్నవోజీర్యోరధ్రస్తృతంగుభూజాగరుత్రేరుద్రస్తాంజంతేస్తాతుమాణం ప్రతీనామరుద్రోభయంతం భూరేణాంగేస్తంభేస్తే రామోజాగృతీయాసంతరమాగోజాగోభూ చ

ధర్మోదూనాం ేక్షయాంగాధ్యయనర్గశ్చేదీవోదాదూ కాదే విద్యుదరాధృకాక్షయాధిపరిభావేణ